పాతు శిరోదేశం సూర్య పాతు లలాటకం ఆదిత్యోలోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా భాను ముఖం పాతు సదా రవిః జిహ్వాం పాతు జగన్నేత్ర కంఠం పాతు విభావసుః స్కంధౌ గ్రహవతిః పాతు.

0: ఆయురారోగ్యశుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం వ్యక్పటే కవచం దివ్యం శృణుయా సాహితః
1: శని కవచ స్తోత్రం.
0: అస్తి శైశ్చర

మందగోధనం సురారి మర్దనం సమస్త గోపాల బాల చార చోర బాల కృష్ణమాశ్రయే వారిహార హీరచారు కీర్తితం విరాజితం ద్వారకా విహారమం పుజారి సూర్యలోచన.

నామభయప్రదం శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మరుద్రాదివందితం శ్రీనృసింహం మహావీరం నమామి ఋణముక్తయే యయిదం పఠతే నిత్యం ఋణమోచన సంయితం అనృణీ జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్.

0: ఆయురారోగ్య శుభదం పుత్ర పౌత్ర ప్రవర్ధనం వ్యక్పటే కవచం దివ్యం శృణుయా సాహితః
1: శని కవచ స్తోత్రం.
0: అస్తి శైశ్చర

శిఖండిజః భుజౌ మే సుభుజః పాతు హస్తౌ నీలోత్పల ప్రభుః పాతు మే హృదయం కృష్ణః కుక్షిం శుష్కోదరస్తథా కటిం మే వికటః

ఆస్తరనందనః యహిదం కవచం దివ్యం సర్వపీడాహరం తృణాం పఠతి శ్రద్ధయా యుక్తః సర్వాన్ కామానవాప్నుయాత్.

0: యుకో వెంకో స్టేట్ ఉంది.
1: నో, వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా దెన్ యుకో వెంకో స్టేట్ ఇస్ నాట్ గుడ్.
0: ఓకే,
1: దెన్ వెంకో యుకో స్టేట్ ఇస్ ఇండియా.
0: హుం తో పంజాబీ చాయేంగా.
1: టు ద మంత్ర ఆఫ్ ద కల్చర్ ఆఫ్ పంజాబ్.
0: హా,
1: యు నో ద గుర్ప్రీత్ సందా వాలియా.
0: కోనా హో.
1: ఓకే, that is called the idiotic girl here sitting alongside with me because she don't know about the Gurpreet Sandhawalia.
0: Gurpreet Sandhawalia apna bot na bada diya main itthe.
1: Yeah, of course.
0: Ha,
1: now her expression shows that ke he know Gurpreet Sandhawalia.
0: I'm not he, she, say she.
1: But that girl not want to talk about him.
0: Mok gaya
1: the greatest person of the this creation.